సర్వ సౌభాగ్య నిలయం సర్వ సారస్వత ప్రదాం లక్ష్మీ సంవననం తత్వం పరమార్థ రసాయనం మంత్రగర్భం జగత సారం రహస్యం త్రిదివోకసాం.